0: ఒక చైనాగా రితురిక పెరిగిన పాస్ సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ లెవెల్ ప్లేగ్ మీటింగ్ అమ్ ఇండియా పేల లోకం ఉన్నచల్ కె వాచా మోకోలో జొక్క పోలోగ లోకనాన్ని అలోలొరుతూ ఒక్క చైనా పేల లోకం చైనాగ దమై మోకోలో గాల అలోలో లోదుంగతూ న్యూఢిల్లీ బోలో సోషల్ మీడియాలో హాలిక్ దులా ఎక్స్టర్నల్ అఫేయర్ మినిస్టర్ గ స్పోక్ పర్సన్ రణధీర్ జైస్వాల్ జకన మిలిటరీ మీటింగ్ అమ్ ఇండియా గ లక్ష్య పేల గ లదాఖ్ మోకోలో చిన్రిదూన ఎలా మెందులా జకన మిలిటరీ మీటింగ్ రగనాంగ లగు ఇండియా ఒక చైనా దేశ్ బోర్డర్ మోకో ఎం శాంతి రమీన్ జినామ్ లగావ లోదుమ్ దూన ఎలా మెంతు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఒక ఇండియన్ ఎయిర్పోర్ట్స్ గద్ద మిలై దూలా సిఓబి డిస్ట్రిక్ట్ మెచుకాల్ ఒక అచిరు మొత్తనాం పేషెంట్ అనిగో అసాం దిబ్రూగర్ గ మోహన్బారి మెడికల్లో మెచుకా గ సిఓ శ్రీమతి రితు తౌమ్ రలిక్ దూలా కాగూర్ అమృతు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఒక రలిగ్ మింగన్ ఆఫీసర్ గద్దంనే గుమా ఇసి అవాలో కాదుం తాదు మింజినాం లగావ ఎకజా ఎలా మిల్లిక్ దూలా కోయిక్తు ఎడ్యుకేషన్ మినిస్టర్ పసాంగ్ దోర్జీ సోనా మరో ఆర్డబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఆఫీసర్ గద్దంనే కారక్ జిదూలా పేనా తాతో లొక్క బదా మునాం ఎం కాగోతు సోషల్ మీడియా పోస్ట్ లో మినిస్టర్ ము పేనా తాతో బదా కబు మోకో ఎం చిన్ ఇంపెక్ట్ మొదూన ఎలా మెందూలా మోకోగ పబ్లిక్ ఒక్క డిపార్ట్మెంట్ మిలై దూలా బదా ఎం అల్లుబ కొయలతి కాదవ హోమోయిలో మొలెన్ మునాం లగావర్ రఘుతు తనగత్ నున్ మెంకెన్ అగమం ఆకాశవాణి ఇటానగర్ లొక్క తప్పాదు డిబాంగ్ వ్యాలీ డిస్ట్రిక్ట్ ఎస్ఐఆర్ 2026 ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ వైబీబీ జే రాజశేఖర్ మరో అనని లొక్క రిదూన ఎస్ఐఆర్ నమ్ లగావ రివ్యూ మీటింగ్ ఎం అనని లో దూలక్ గతు ఎస్ఐఆర్ అబ్జర్వర్ రాజశేఖర్ ము ఎస్ఐఆర్ అవా ఎం బిఎల్ఎస్ ఒక్క బిఎల్ఓ గద్దెం నే అబ్జెక్షన్ ఒక క్లెయిమ్ అవా ఎం దించి బెక్కా దూలా ఎస్ఐఆర్ ఎం నే దెరక్ బ 42 ఎం మొలెన్ మునాం లగావ మెంతు దూకుం అలోలో జెడ్పిసి సాధు మిహు డెప్యూటీ కమిషనర్ యశ్వంత్ మీనా ఏడిసి జేలి ఉంపో డిస్టిక్ బీజేపీ ప్రెసిడెంట్ డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒక్క మోకోగ బీతబోతే గద్ద హాలిక్తు ఇంటర్నేషనల్ లిటరసీ వీక్ ఎం కెన్లో గాల అలోలో తేజులో లోదుంగతు ప్రోగ్రామ్ ఎం నే బంబూసా లైబ్రరీ యాక్టివిస్ట్ పోరామ్ మేదో డిస్ట్రిక్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోహిత్ ఒక్క తేజు ఆకాశవాణి గద్ద మిలైదులా లోదుంగతు ఇంటర్నేషనల్ లిటరసీ వీక్ ప్రోగ్రామ్ గ రిరప్ ఎం థర్డ్ ఏఐఆర్ క్విజ్ కాంపిటీషన్ ఎం మృగదూలా ఆకాశవాణి తేజు గవర్నమెంట్ ఇందిరా గాంధీ కాలేజ్ గ స్టూడెంట్ గద్దెం రిరప్ గతు ఒక క్విజ్ కాంపిటీషన్ గ ఫైనల్ రౌండ్ ఎం జిలోనే ఆకాశవాణి తేజు లోరుగతూన ఎలా మెంకెన్ జితు మెట్రోలాజికల్ సెంటర్ ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ గ 12 డిస్ట్రిక్ట్ ఒక్క పపుం పరే మోకో ఎం యెల్లో ఎలర్ట్ గో కాతెం దూలా మోకోలో దోగుం దోరాక్ నిదో కొదే అచిరు బరిదే దు ఎలా మెంకెన్ జితు తనగదు జీరో గంగునుగ గలో మెంకెన్ అగమ తనగదు
1: HIV bemar higum allu ba hensla yenam higi naru lok dins na
2: HIV bemar higi yo lok nyomin hi takko em yom ne HIV bemar gan lok ila la HIV gan nam ne yupam do bam hila beji syringe nigbam hik lok ok anne HIV ga yom ne aki lok awam sin nyogla ju
1: am ge mu ba toka amum ba du bam hik lok ala kiya ya hik lok gomba gom ya hik lok do bam te bam hik lok ok taru pik lok HIV higi nyong ma dona ka
2: HIV test ika hila yeru tola ka hengor bolo nom ne mokla sin ila do nok gunam hunam am sin alu ba group hi pila sin ila do
1: HIV hi gum bo sio ka alu ba den hen la ju ka test kot ka ok HIV gan nam ne arik map ju ka higi arik sa ka ma
2: HIV ga lagu laga higi ne alu ba hen nam laga ba National AIDS Helpline 1097 number hobo call ru tolaka
1: hak na dins na abahi gum gumin hoin laga ba Arunachal Pradesh State AIDS Control Society DHS nahar lagan pele lokka jilentu